0: ఇచ్చిపోతే ఏంటి?
1: ఉచితంగా సామాన్యం కొనేవా అనుకుంటే నిందెలా ఆగి నీవెలా దుఃఖించను. నంగే నీ కవి పగలు
0: ఆయన నిలుసు
1: కవి తనక సాక్ష్యం చూడి
0: మాట్లాడాడు.
1: ఇల్ల నానడి చెప్పడు అత్తోళ్ళు అత్తి తాత్య తీసుకున్నాను. నమ్మ ఓంకింత ఇవ్వే హెచ్చట్టు భాస్కర్ అంతూ కుస్తు బిడ్డ. ನಾನು ಪಂಚಾಯಿತಿ ಲೈಬ್ರರಿ ಹೋಗಿದ್ದೆ. ನನ್ಗ ಯಾರು ಕರೀಲಿಲ್ಲ, ಕೇಳಿಯೂ ಕಳಿಸ್ಲಿಲ್ಲ. ರಂಜು ಇದ್ದು ಪರಾಡೆ ಇದ್ದ ಮನ್ಯಾಗ.
0: ಅಲ್ಲ ಅವ್ನಿಲ್ಲ,
1: ನೀನು ಅವನ ಭಾಷೆ
0: ಆಯ್ತು ನಿಲ್ಸರು. ನಾ ಬರೋದಷ್ಟ
1: ಅಪ್ಪ ತೀರ್ಕೊಂಡ ಅಂದ್ರ ಮಗಳೇ ಸರಿ ಹೋಗಿದ್ದು.
0: ನಿನಗೇನ್ ಕಮ್ಮಿ ಆಗಿದ್ದೀನಿ?
1: ನೀವು ಹೋಗಿ ತುಂಬ ತಿನ್ಕೊಂಡು ಇರ್ಬೇಕಾಗಿದ್ದೀಗ. ನಿಂದೇನು ಇಂದು ನಿಂತ್ಕೊಂಡು ಮುಂಬೈ ಹೋಗ್ಕೋಬಾನಿ. ನಿಂಗ ಹೇಳ್ತೀನಿ ಸಾಧ್ಯ ಹೋಗಿ ನಾ ಐದು ದಿವಸ ಕೂಡ ಆಗಿಲ್ಲ. ಐದು ದಿವಸ ಆಗ್ಲಿ